సంవత్సరం నిర్ధారణ కలగా నిర్దేశిక అల్లాగు పర్యకు ప్రశాంత విద్యుత్ నియమన ఆరోగ్య విద్యుత్ ఉపభోక్తా మాసూల్ నిర్ధారణ నిర్దేశిక 2083 తారీఖు విద్యుత్ ఉపభోక్తాకు మాసూల్ నిర్ధారణ కలగా వ్యవస్థ లాగా